0: ఎచ్చక చాయల్లయ్యి మళ్ళే భయతిరప్ప కిరుందోళిలు అక్కుందు మండాటి చెంగి పక్క తాళ్తి తింజ పుత్తంగర్తిర పిత్త కదిరిణింజత్ మంగళకు అప్పు అడ్తి తందు 10,000 ఉరుపేతర పొడియకు నీరు బుద్ధిత్తు పాళాయణింజత్ ఎల్లేంగదండ రంగు పోయిరోందు పోడి అవకు ఇని అవకు తడప కంజిలే అజ్జా మళ బందనుళ్ళదు నీడ మోవుకు కండు కండండి ఇల్లయా నీడ మోవుండ మండే సరిలేందు కంబా వారేంగకు తొందర కొడపాంగుంజి మోవన పుచ్చాస్పత్రికి కూటీందు కడుపత్తు పరందత్ ఆ భయతాన్ అప్పండ మూడు పాడచి అవ మెల్ల ఎండుచి మొళే నంగ ఆస్పత్రింజ బందనుళ్ళు నాడ మోవ ఇందు మెల్ల డిశ్చార్జ్ అయ్యి ఆచెంగి పుచ్చాస్పత్రింజల్ల కన్నాస్పత్రింజ అవ పుట్టోకలే అవుకు కన్ను కండనుంజిలే కైంజ వార అవుకు ఆపరేషన్ అయ్యే మొనయాందుంజి అవుకు కన్ను కండనుళ్ళు అవ ఇందాకనే ట్రైన్ ఈ మళన కండి తింజిలే అదుంగ అవ కుశీలిన్ననే కళచండుళ్ళు దేవెచ్చిత్ మాపు మడావాందు కన్నుంజ ఒక్కున నీరును తూటువదు ఇడీ భోగిల అళతి తింజవు తొరంద బాయిన ముచ్చువకు మరందత్ పుత్తంగర్తి మండే బగచిట్టత్ ట్రైనుర గాలీర సద్దు బుట్ట తెంగి ఓరు సద్దు సారెంజిలే 30 భయతిర మో మెల్ల కిడుకెర గ్లాసును ఇట్టిత్ భయ్యకు తాంగిత్ కన్ను ముచ్చిచ్చి కేటీరే కత్తేనా ఇన్నతెదెల్ల నింగడ బతుకులు పెర్త ఐతిక్కు మిన్న భయ్య నోటతే నంగడ మూక్ర నేరకు తక్కు పరివ కెట్ట గుణతు నుండి నంగ బోరెంగకు ఇన్ననే అదిచ్చుకు కురి నొంబల మడిదిక్కు ఓరు తక్కు ఉండు కన్నడి వడంద తింగి పోచి తక్కు పరంద తింగి పోచింది నేరు నంగ ఉమ్మ పరంద తక్కున భయ కడుతో కయ్యులే నింగళే ఈ 30 భయతిర కిండండ అవస్థెనొమ్మ నోటి ఆద్య కన్ను బంద కుషి 30 కాల కన్ను కంగతే అదిచ్చుకు కష్టపట్టి దిక్కు తాండ సొంత అప్పవు సంసారతర మూడు ఎన్ననే ఉండు అన్నది అవంగు గుర్తించలే గిడమర కండం వల్ల నంగకే ట్రైనులు పోపక ఎచ్చక కుషి అపంద గెనమాడి అన్న తల్లి 30 కాల కంజ పిన్న కన్నుర దృష్టి పందిత్ ట్రైనులు పోయండిపక్క అవంగు నేరాయితు కుషి ఆయితిప్ప అదన అర్థమాడేవో తల్లింజ జన అవన పుచ్చాస్పత్రికి కూటీంది ఎన్నది అవంగు ఎచ్చకు బేజరాయితికు అదుంగేణో పరియవంగు ముప్పడే నాలుకురి గెనమడను ఉంది నంగడ కేమ ఇల్లతే పరివ తక్కు ఇంజొబ్బంగు పెర్తు నొంబల తప్ప సుమారు జనకు బాయి బేదిప్ప 24 గంటయో కప్పెర మదిరి పరపరా ఎన్నెండే ఇప్ప ఇన్నత జనల మండె కరీందు కాకువ జనకు ఇంగడ తక్కు ఖుషి అప్పదు పోడు ఇంగళ నళకండ తెంగి ఓడు నంగ ఎదికే పెర్తు సంగతిన నోటు ఆచెంగి ఇంజొబ్బండ బగ్గె నంగ తీర్మాన ఎడుపాంగ ముప్పడే అదండ మర్మ ఎన్నత అణువాన అరంజిత్ తక్కు పరియుండు అల్లతే ఏదే విషయరుడు ఏదే వ్యక్తి రెడు అయింగకు మూడుకు పొజ్జన్నకే తక్కు పరివకాగా నల్ల తరతే తక్కు పరివకు నంగ అభ్యాసం అడేవదు నల్లదు ఈ ట్రైనులు నడందు ఈ సంగతినే ఉమ్మ నోటి అవ కిడికే ఎడితీ మళ ఉళకు బందిత్ తొందర ఆచెంగి నల్ల తరత ఉండలింజత్ దేవెచ్చిత్ కిడికేడి ఒళకు నీరు బందండు ఎణి తింజతెంగి ఆ కిండండ అప్పు విషయత్తును అన్వయించత్ ఆచెంగి పుచ్చాస్పత్రికి కూటీంది కడపత్తు తక్కు పరందదు అయింగడ బతుకులు మాజతన్నత గాయమాడితిప్ప అయింగకు మాత్రల్ల పరందయింగుళు ఇన్ననే తక్కు పరందుటల్ల అందు కీళరుమే పట్టవ అయింగకు తంగడ బాయినుండు హనిమూనుకు పోను ఖుషే ఇల్ల తాచికాంబ ఇన్నొరు సంగతిన కళి ఒరు డాక్టరు అలంబలు ఆస్పత్రికి బందనుంజత్ ఎన్నుంగణ చెంగి ఒరు కిండంగ అర్జెంట్ అయితే ఆపరేషన్ మాడనుంజత్ అల్లి ఆ కిండ అప్పు పెర్త టెన్షన్ మాడనుంజన్న డాక్టర్ కండత్ పక్క బందన్నేకేమో డాక్టర్కి భయ్యోకు షురు మాడిచి ఇచ్చకు తడ అయితే ఎన్నుకు బందే డాక్టరే నాడ మోవంగ ఎచ్చకు సీరియస్ అయితుంది నింగ గొత్తులియా నింగకు చెన్నంగు జవాబ్దారి అన్నోది ఇల్లియా అందు కేటత్ డాక్టర్ అవున సమాధానం మాడి నిన్నచి నాను ఆస్పత్రిలు ఇంజిలే విషయ గొత్తనన్నకే తడ మాడతే ఆస్పత్రికి బంద్ సమాధానం మాడి ఒళింది ఎన్నచి ఆచెంగి సమాధాన అక్కతం నాను ఎన్ననే సమాధానం మాడియో నింగడ మోవనే నన్ను ఆస్పత్రిలో చావు బతుకుర నడులు బుద్ధుని తింజతెంగి సమాధానం మాడివింజిరా ఎన్నెండు చెడీలు కట్టత్ డాక్టర్ చెడుంజవతే కిరుందోళిలు మెల్ల ఎన్నచి నోటి నంగ డాక్టర్స దేవాల్ల నంగ జనల బతుకు చుడువకు పేచాడువ బాకీ ఆ దేవకు బుట్టదు అనితి ఆపరేషన్ థియేటర్కు పోచి ఎన్నువక సులభ అయింగంగకు కష్టపప్పాక గుత్తాపందు ఇవ్వ బజ్జండే అని చెత్ ఆపరేషన్ అనుపించ పరమే బంద డాక్టరు మూడులు బెవరు తీటేండి అనిచి ఆ దేవ బల్యం నింగడ మోవన బతుకు చిట్టత్ ఇంజి ఎన్నెంగి ఎక్కువకుండా వెంగి నర్సు నక్కళి అనితి అలంబలలు పొరట్టుపోచి కిండ అప్పంగు పునో చెడిపోత్ ఈ డాక్టర్కి ఎన్నత అర్జెంటు ఓరు గళ్ళకి ఇంచుతుండెంగి నాడ మోవ ఎన్ననే ఉండింది కోటం ఇంజల ఎండు అల్లించే నర్సున నోటేండు బజ్జని జత్ ఆ నర్సుర కన్నులు నీరు ఉండిచి నింగ డాక్టర్న భయ్యత్తి నినాందు బయట యాక్సిడెంటల్ డాక్టర్ మోవ చత్తుపోచి నింగడ మోవంగ అర్జెంట్ ఆయిత్ ఆపరేషన్ నాకుండా ఎన్నువదు అవు మిన్న భయ్య నోటదే బంధిత్ ఆపరేషన్ మడిత్ నింగడ మోవన బతుకు చిట్టత్ ఇక ఇంకడ మోవండ దప్పనాయినండు అదుంగి పోయిండుళ్ళో అనిచి కేటీరల్ల నంగ మిన్న భయతే నోటో పరివ తక్కు బోరెంగకి ఎన్న నినంబల మాడు వంది అదునుండి నంగ తక్కు పరివక బేర్ చెట్టు తక్కు పరియన
1: బల్లాదపళమే కేటీరా.